0: చా సైలో డేరు చేద్దామన్నా నా వెల్కల్ ఫర్ కాంశ కలర్ సేపు ఉన్నారా ఉంది బాస్ వారి సరా వరసర చికింది కనా అస్సలాం వాలేకుమ్. బాస్ దాన్ని లిస్టర్ చికింది కదా అక్కడికి.
1: హా
0: సమ్దయ్యే.